ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా ఘృణియే బీజం సూర్యగుం శక్తిః

పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వా

శాసనం పునాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్మత్యా త్రాహి మాం శివగేహిని శ్రీ కులదేవి స్తోత్రం.

సర్వం కృంబంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనమే వశమానయ వశమానయ శ్రీం క్లీం క్లీం శ్రీం సర్వారాకర్షయ ఆకర్షయ శత్రూన్మర్మయ మర్మయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్యయ ప్రజయా మమ కారి సిద్ధి కురు కురు మమ శత్రూన్మస్మి కురు కురు స్వాహా ఓం రాం రీం రోం రైం రోం రామ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మీ కురు కురు ఏకాదశ శతవారం గతిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ పారా

శాసనం పునాస్తకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి మవద్మత్యా త్రాహి మాం శివగేహిని శ్రీ కులదేవి స్తోత్రం.

శ్రీ విచిత్ర వీర హనుమన్మారాపంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యర్థి తారా మంత్ర జపే వినియోగాః పదకరణ్యాసః ఓం రామ్ నముష్టాభ్యాం నమః ఓం రీం గర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః ఓం రః కర్తర్కర్భిష్టాభ్యాం నమః పదఅంగన్యాసః ఓం రామ్ హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రౌం శిఖాయై వసతః ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వసతః.

సువర్ణవర్ణం బలి జ్వరకుందర మాంజనేయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హరపతి ప్రళయ కాలానర్థమాత్మరక్తుతాపమద్దేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షసు గ్రహబంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచగ్రహ శాకినీ గ్రహ దాకినీ గ్రహ కాకినీ గ్రహ కామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం.